శిల్పదుస్సుభగులు సమాదం మోక్జడుబుకం సారం కృపాతిహార్ విచారం గల్మాలా తిలక్ లాటం దో దోతి వస్త్రక పాటం